ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వీజ మాసం 11వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:31 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి ఈరోజు మన క్షేత్ర దర్శనిలో మనం వెళ్ళబోతున్నది మహారాష్ట్రకి. నాసిక్ దగ్గర సప్తశృంగి మాత టెంపుల్. సప్త అంటే 7, శృంగి అంటే పీక్స్ ఆర్ హిల్స్, అంటే 7 మౌంటైన్స్ ఆర్ 7 మౌంటైన్ పీక్స్ మధ్యలో వెలిసిన దేవి. సప్తశృంగి ఘాట్ రఫ్లీ 4,659 ఫీట్ ఎలివేషన్లో ఉంటుంది. నాసిక్ నుంచి అరౌండ్ 60-65 కిలోమీటర్స్. ఒక రోడ్ జర్నీ ఇస్ ద ఈజియెస్ట్ వే టు రీచ్ దిస్ ప్లేస్. ఇక్కడ దేవి చాలా డిఫరెంట్గా ఉంటారు. న్యాచురల్ రాక్ ఫార్మేషన్లో అప్రాక్సిమేట్లీ 8 feet హైట్లో 18 చేతులతోటి విత్ డిఫరెంట్ వెపన్స్ దేవిమూర్తి అక్కడ కొలువై ఉన్నారు. ట్రెడిషన్ ప్రకారం సప్తశృంగి మాత ఒక శక్తిపీఠం, అండ్ మహారాష్ట్రలో ఇది 3.5 శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ప్రదేశం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఓ చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:45 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. సో సప్తశృంగదేవి టెంపుల్ నాసిక్ సిటీ నుంచి 60 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ అనుకోండి. మనకి ఈజియెస్ట్ వే టు రీచ్ దిస్ ప్లేస్ ఇస్ హైదరాబాద్ నుంచి మీరు నాసిక్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తే అక్కడి నుంచి అబౌట్ 65-70 కిలోమీటర్స్లో యూ కెన్ రీచ్ ద టెంపుల్. లేదు అంటే నాసిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఇట్స్ అబౌట్ 45 కిలోమీటర్స్ జర్నీ. సో మీరు కానీ హైదరాబాద్ నుంచి ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ నాసిక్ రీచ్ అయ్యి అక్కడి నుంచి సప్తశృంగి ఘాట్కి రోడ్ జర్నీ ప్లాన్ చేసుకోవడం బెటర్. అండ్ యూజువలీ ఇక్కడ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఆర్ లిమిటెడ్ సో మీరు ముందుగానే అరేంజ్మెంట్స్ చేసుకుని వెళ్ళడం ఇస్ అ వెరీ ఈజియర్ ఆప్షన్ టు గో ఫర్. నౌ కమింగ్ టు ద డేటీ హర్ సెల్ఫ్, సప్తశృంగి మాత చాలా డిస్టింక్టివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ దేవి. లైక్ ఇమాజిన్ దిస్, 8 feet ఆఫ్ న్యాచురల్ రాక్, దాని మీద దేవి విత్ 18 arms, ఒక్కొక్క చేతిలో డిఫరెంట్ వెపన్ ఉంటుంది. సో మనం చూసే ఇమేజ్ ఇస్ నాట్ జస్ట్ అ బ్యూటిఫుల్ స్కల్ప్చర్ బట్ ఇట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఐకానోగ్రఫీ ఆఫ్ అ స్టోరీ, అ స్టోరీ ఆఫ్ ప్రొటెక్షన్, అ స్టోరీ ఆఫ్ శక్తి, నాట్ జస్ట్ బీయింగ్ సాఫ్ట్నెస్ బట్ ఆల్సో బీయింగ్ కరేజ్. మనకి సాధారణంగా అమ్మ అనగానే దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ సాఫ్ట్నెస్, దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ క్రేడిల్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ ఇమేజరీ. కానీ మదర్లీ ఇన్స్టింక్ట్ ఇస్ నాట్ జస్ట్ టు కేర్ ఫర్ బట్ ఆల్సో టు ప్రొటెక్ట్ ఫియర్స్లీ వెన్ ఇట్ కమ్స్ టు దర్ చిల్డ్రన్. సప్తశృంగి క్షేత్రం మనకి ఎన్నో శక్తిపీఠాల్లో, మహారాష్ట్రలో ఉన్న 3.5 శక్తిపీఠాల్లో ఒకటిగా భావిస్తారు. ఇక్కడ సతీదేవి స్టోరీ కూడా చాలా ఇంపార్టెంట్. హిందూ ట్రెడిషన్ ప్రకారం దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవి అవమానం వల్ల అగ్నికి ఆహుతవుతారు. శివ భరించలేనంత కోపం, బాధ, వ్యధతోటి సతీదేవి బాడీని క్యారీ చేస్తూ యూనివర్స్ అంతా తిరుగుతుంటే అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవిని, ఆవిడ బాడీని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారంట. అప్పుడు ఈచ్ పార్ట్ ఎక్కడెక్కడైతే ఇట్ ఫాల్స్ బికమ్స్ అ శక్తిపీఠం. సో ఈ క్షేత్రం కూడా ఇస్ వన్ ఆఫ్ ద శక్తిపీఠ అండ్ అమ్మవారి ఇక్కడ దుర్గాదేవిగా అవతరించి దర్శనం ఇస్తారు. ఈ క్షేత్రం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇంకో చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 7 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. ఇక్కడ లోకల్ ట్రెడిషన్ ప్రకారం ది లెజెండ్ గోస్ బై మనకి బాగా తెలిసిన మహిషాసురమర్దిని స్టోరీ అండ్ ఆ అమ్మ అవతారం కూడా ఇస్ ఎ రీఇన్కార్నేషన్ ఆఫ్ సప్తశృంగి మాత అని ఇక్కడ లోకల్ పాపులేషన్ బిలీఫ్. సో ఇక్కడ మనం చాలా టెంపుల్స్లో దేవుని చూసినప్పుడు అమ్మవారు ఎన్నో స్వరూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటారు, శాంత స్వరూపిణిగా, రాత్ర స్వరూపిణిగా. అండ్ ఇక్కడ ఇన్ పర్టిక్యులర్ దేవి విత్ ఆల్ హర్ వెపన్స్ అండ్ ఆల్ హర్ గ్లోరీ, షీ ఇస్ ఎ రీఇన్కార్నేషన్ ఆఫ్ హౌ ఫియర్స్ అ మదర్ కెన్ బీ వెన్ షీఈస్ ఆర్ టు ప్రొటెక్ట్ హర్ చిల్డ్రన్. అండ్ యా, సో ఒక మదర్ అంటే జస్ట్ సాఫ్ట్నెస్ అండ్ యునో దట్ కేరింగ్ లవ్ అండ్ ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ సాఫ్ట్ ఫెమినిన్ ఎనర్జీయే కాకుండా ఇట్ కెన్ ఆల్సో బీ వెరీ ఫియర్స్ ఇస్ వాట్ ఐ ఫీల్ వెన్ ఐ లుక్ ఎట్ రాత్రి స్వరూపం ఆఫ్ అమ్మవారు. అండ్ మేబీ దట్ ఈస్ వై ది స్పేస్ హ్యాస్ సచ్ అ పవర్ఫుల్ ఐడెంటిటీ. మీరు మామూలుగా ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే, నాకు పర్సనల్ బిలీఫ్ ఏంటి అంటే, మనం ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకున్నట్టు, హాలిడే ప్లాన్ చేసుకున్నట్టు, వీ క్యాన్ గో టు దీస్ ప్లేసెస్. దెర్ ఈస్ అ సర్టన్ యునో డివైన్ ఇంటర్వెన్షన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ టు గెట్ టు దీస్ ప్లేసెస్. సో ఐఎమ్ హోపింగ్ వన్ డే మీరు ఒక యునో మనస్ఫూర్తిగా కోరుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు రీచ్ దిస్ డెస్టినేషన్ అండ్ అమ్మవారి దర్శనం జరుగుతుంది. ఇంకో చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:14 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మీరు పొద్దున్న లేవగానే కాఫీయో టీయో తాగుతారు. ఒక చిన్న క్వశ్చన్, నార్మల్లీ కాఫీలో ఎన్ని స్పూన్లు పంచదార వేసుకుంటారు? 1 స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్, అండ్ దెన్ కొంతమంది అయితే ఆ కాఫీ ఆర్ టీ అనే పదార్థంతో పాటు కొన్ని బిస్కెట్లు లేకపోతే ఓ మిడ్ మార్నింగ్ స్వీట్. ఇన్ని స్పూన్లు షుగర్ వేసుకున్నాక అది కాఫీ టీ కాకుండా ఒక గ్లాస్లో పాయసంకి ఎంత మాత్రం తీసిపోదు. అండ్ మళ్ళీ మిడ్ డే ఆర్ మిడ్ ఆఫ్టర్నూన్ ఏదో ఒక స్నాక్ తినేసి ఆఫ్టర్నూన్ టీ, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిజర్ట్. ఇలా మనం చెప్తూ పోతే మనం రోజు మొత్తంలో తినే మీల్స్ బెవరేజెస్ కన్నా వాటి పేరు చెప్పుకొని తినే తాగే డిజర్ట్సే ఎక్కువ. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ స్వీట్స్ మీద కాదు, ఆ షుగర్ మనకిచ్చే ఒక రకమైన హై మీద. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, మీరు షుగర్ తినగానే ఆర్ కన్స్యూమ్ చేయగానే దర్ ఇస్ అ సర్టెన్ లెవెల్ ఆఫ్ సర్జ్ అండ్ ఎనర్జీ దట్ యూ హ్యావ్. దాన్ని కొంతమంది షుగర్ రష్ అంటారు, షుగర్ హై అంటారు. అండ్ దీనివల్ల ఆ తాత్కాలికంగా మీకు కొంచెం ఆ రష్ అండ్ ఎనర్జీ అనిపించిన లాంగ్ రన్లో దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. తినడానికి పంచదార తీయగా ఉన్నా అది చేసే హార్మ్ మాత్రం చాలా చేదైనది. సో ఈ మధ్య మనం వింటూనే ఉన్నాము, ఎక్కడ చూసినా షుగర్ అవాయిడ్ చేయాలి, షుగర్ వల్ల చాలా యూనో నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు వన్ ఆఫ్ ది మోస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ అవైలబుల్ అవుట్ దేర్, విచ్ ఇస్ అన్ఫార్చునేట్లీ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ ఆల్సో. మరి ఈ పంచదార గోలంటో తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:28 అవుతోంది. నేను మీ ఆర్జీ చంద్రిక. మరి కొలోక్యులీ స్పీకింగ్, షుగర్ని ది డ్రగ్ ఆఫ్ ది న్యూ ఏజ్ అంటారు. అంటే సైంటిఫికలీ అది డ్రగ్ కాకపోవచ్చు, బట్ కొలోక్యుల్గా సాధారణ వాడు

ఒక భాషలో. షుగర్ హ్యాస్ బికమ్ వెరీ కంపారిటివ్ టు అడిక్టివ్ సబ్స్టెన్స్. ఎందుకు ఇలా అంటారు, ఎందుకు ఈ కంపారిజన్ వచ్చింది, దీని గురించి ఆలోచిస్తే బేసికలీ స్వీట్ ఫుడ్స్ ఆర్ షుగర్ మన సిస్టమ్కి మన బ్రెయిన్కి ఒక రివార్డింగ్ మెకానిజం అయిపోయింది. అండ్ మోడర్న్ ఫుడ్ ఎన్విరాన్మెంట్లో హైలీ స్వీటెన్డ్ ఫుడ్ ఇస్ వెరీ ఈజీలీ అవైలబుల్. మీరు స్వీట్ అని అనుకోకుండా తినే చాలా పదార్థాల్లో కూడా షుగర్ కంటెంట్ ఇస్ స్కై రాకెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కెచప్, అసలు ఈ కెచప్ తినే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏ ఫుడ్ తిన్నా కానీ దాంతో దాని టేస్ట్తో సంబంధం లేకుండా అంత కెచప్ వేసేసుకొని దాంతో తినేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సమోసా తిన్నా, బజ్జీ తిన్నా, ఏం తిన్నా, నాట్ దట్ దే ఆర్ ది మోస్ట్ హెల్తీయెస్ట్ ఆప్షన్స్, బట్ ఆ సమోసా టేస్ట్ ఏంటో తెలియకుండా డామినెంట్గా అంత కెచప్ వేసుకుని తినే టైప్ చాలామంది నేనే పర్సనల్గా చూశాను. కానీ డు యూ రియలైజ్ మనం కెచప్ ఒక సేవరీ ఐటమ్గా భావించిన అందులో దర్స్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ షుగర్. సిమిలర్లీ ఏరేటెడ్ డ్రింక్స్, చాలా యునో డ్రింక్స్ దట్ వీ కన్స్యూమ్, ఐస్డ్ టీస్, ఐస్డ్ కాఫీస్, వీటన్నిటిలో కూడా దర్స్ హీప్ లోడ్స్ ఆఫ్ షుగర్. అండ్ బికాజ్ యువర్ బ్రెయిన్ థింగ్స్ ఇట్స్ అ రివార్డ్, అది ఒక డోపమైన్ రిలీజ్ చేసి మీకు నెక్స్ట్ టైం మళ్ళీ షుగర్ తినాలి అన్న కోరికను పుట్టిస్తూ ఉంటుంది. అండ్ ఓవర్ ద పీరియడ్ హై షుగర్ కన్సంప్షన్, దానివల్ల మన టేస్ట్ బడ్స్ కూడా ఆ షుగర్కి బాగా అక్లిమటైజ్ అయిపోతాయి. సో తక్కువ షుగర్ ఆర్ సాధారణంగా కాఫీలో 2 స్పూన్ల షుగర్ వేసుకుని తాగే వాళ్ళకి 1 స్పూన్ షుగర్ చాలా చప్పగా టేస్ట్లెస్గా అనిపించడం స్టార్ట్ అవుతుంది. బట్ గుడ్ న్యూస్ ఇస్ మన టేస్ట్ బడ్స్ని మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రీట్రైన్ కూడా చేసుకోవచ్చు. సో షుగర్ కట్ చేయడం అనగానే చాలామంది ఇమ్మీడియట్గా జీరో షుగర్ ట్రెండ్ మీదకి అలా జంప్ చేసేస్తూ ఉంటారు. కానీ ఫర్ సమ్వన్ హూస్ ఆల్రెడీ హ్యావింగ్ అ బెవరేజ్ విత్ లైక్ 3 స్పూన్స్ ఆర్ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్, ఇఫ్ దే కెన్ కట్ బ్యాక్ అట్లీస్ట్ 1 స్పూన్, మీరు టీలో 2 స్పూన్స్ వేసేటట్టయితే మేబీ స్టార్ట్ విత్ 1 or 1.5 స్పూన్స్ అండ్ గ్రాడ్యువల్లీ దాన్ని డిక్రీజ్ చేసుకుంటూ వస్తే అది మీ సిస్టమ్కి ఏదో ఇట్ నాట్ త్రో యూ ఆఫ్, అట్ ద సేమ్ టైమ్ స్లోగా మీకు అలవాటు కూడా అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ జంపింగ్ ఆన్ టు అ ట్రెండ్, ట్రై టు ట్రైన్ యువర్ టేస్ట్ బడ్స్ అండ్ యువర్ బ్రెయిన్ ఇన్ టు లైకింగ్ సంథింగ్ గ్రాడ్యువల్లీ. ఇంకో చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:45 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. సాధారణంగా జీరో షుగర్ అనగానే షుగర్ ప్యాకెట్ అలా లోపల పెట్టేసి షుగర్ డబ్బా కళ్ళకు కనిపించకుండా దాచేసి అసలు కాఫీలలో టీల్లో వేరే వగేరా వగేరాలో టేబుల్ షుగర్ వేయడం మానేస్తూ ఉంటారు. కానీ రెగ్యులర్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ లైక్ సీరియల్స్ కానివ్వండి, ఫ్లేవర్డ్ యోగర్ట్స్, సాసెస్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్, చిప్స్ ఫర్ దాట్ మ్యాటర్, ఇవన్నీ యథావిధిగా తినేస్తూ ఉంటారు. ఈవెన్చువలీ షుగర్ కట్ చేయడం అనేది ఇస్ నాట్ జస్ట్ డైరెక్ట్గా మీరు కన్జ్యూమ్ చేసే షుగరే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్యాకేజ్ ఫుడ్స్లో కూడా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ షుగర్ కంటెంట్ దట్ వీ మిస్ అవుట్. సో షుగర్ కట్ డౌన్ చేయడం అనేది జస్ట్ మీ టేబుల్ వైట్ షుగర్ ఆర్ బ్రౌన్ షుగరే కాకుండా మీరు కన్జ్యూమ్ చేసే ప్రతి ఫుడ్లో ఎంత షుగర్ కంటెంట్ ఉంది అది వెల్ విత్ ఇన్ యువర్ లిమిట్స్ ఉందా లేదా చూసుకోవాలి. మరి లిమిట్స్ అంటే ఎంత, హౌ మచ్ ఇస్ టూ మచ్? WHO రికమెండేషన్ ప్రకారం ఫ్రీ షుగర్స్ టోటల్ డైలీ ఎనర్జీ ఇంటేక్లో 10% కన్నా తక్కువ ఉండాలి. ఇంకా అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ కోసం అయితే 5% కన్నా తక్కువ ఉండడం ఇస్ ద ఎయిమ్ దట్ వీ నీడ్ టు గో టు. బట్ ఇక్కడ 12 tablespoons ఆఫ్ షుగర్ డైలీ కన్జ్యూమ్ చేసేస్తున్నా అని అర్థం చేసుకోవడం కాదు. బేసికలీ మీ క్యాలరీ ఇంటేక్ ఒక 2000 calories అనుకోండి, అందులో 10% ఇస్ ది అప్పర్ లిమిట్ ఆఫ్ షుగర్ దట్ యూ కెన్ కన్జ్యూమ్ అండ్ 10% ఇస్ నాట్ ఈక్వల్ టు 10 grams. మీరు కన్జ్యూమ్ చేసే షుగర్ సే 2000లో 10% అయితే ఆ వెల్ విత్ ఇన్ దట్ బౌండరీస్ ఉండాలి. సో జస్ట్ కపుల్ ఆఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అవాయిడ్ చేయడమే కాకుండా మీరు తినే ఫుడ్ ప్రతి దాంట్లో ఎంత షుగర్ కాంటెంట్ ఉంది, మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న అవేర్నెస్ కెన్ బి ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అవాయిడింగ్ షుగర్ ఆర్ కటింగ్ ఇట్ డౌన్. అండ్ మనం చాలా హెల్దీ అనుకునే ఎన్నో యూనో ఇంగ్రీడియంట్స్లో కూడా షుగర్ ఉంటుంది, లైక్ బీట్ హనీ ఆర్ ఫ్రూట్ జ్యూసెస్. టూ మచ్ ఆఫ్ దీస్ కెన్ ఆల్సో లీడ్ టు హయ్యర్ షుగర్ కన్సంప్షన్. అండ్ ఈసారి మీరు ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు కట్ డౌన్ షుగర్, విచ్ ఈస్ వెరీ హైలీ రికమెండెడ్ దట్ యు డూ, మీరు కన్జ్యూమ్ చేసే వైట్ షుగర్ ఆర్ బ్రౌన్ షుగరే కాకుండా ప్యాకేజ్డ్ ఫుడ్స్లో న్యాచురలీ అవైలబుల్ షుగర్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ట్రై టు స్టే అండర్ 10% ఆఫ్ యువర్ టోటల్ క్యాలరీ కన్సంప్షన్ అండ్ మేబీ వర్క్ టువర్డ్స్ 5%. ఐ నో ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఇస్ టు లివ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ద క్వాలిటీ ఆఫ్ యూనో లివింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో మేబీ టు అండర్స్టాండ్ ద టెక్నికాలిటీ ఆఫ్ హౌ టు కట్ థింగ్స్ డౌన్,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం 10 గంటలకు హోటల్ తాజ్ కృష్ణాలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సౌత్ జోన్ రీజనల్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. రాష్ట్రంలో ఆటో ఛార్జీలు పెంచుతూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1.6 కిలోమీటర్ల వరకు ఆటో కనీస ఛార్జ్ 30 రూపాయలుగా ఉండనుంది. కనీస ఛార్జ్ తర్వాత ప్రతి కిలోమీటర్కు 14 రూపాయలు వసూలు చేస్తారు. 3 నెలల్లోపు డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు తెచ్చిన ఆర్టీసీ మెట్రో కామన్ పాస్తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా మంత్రులు ఈ ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు మెట్రోలో, అక్కడి నుంచి సచివాలయం వరకు బస్సులో ప్రయాణించి ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకుంటారు. బీహార్ను ముంచెత్తిన భారీ వరదల వల్ల గండక్, గంగా నదులు ప్రమాద స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కరకట్టలు తెగిపోవడంతో సమీప ప్రాంతాలు పూర్తిగా జలమయమవ్వగా ఆ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. విశాఖ బీచ్లో నిన్న గల్లంతైన 3 విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ప్రశాంత్ మృతదేహం దొరక నేడు నితీష్, సూర్యల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దిల్సుఖ్ నగర్ ఆలయ ఘటనను ఖండించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయమై సిపితో మాట్లాడి తక్షణ దర్యాప్తు జరిపించాలని కోరారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయాలు భక్తుల భద్రతకు ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆసియా క్రీడలు మహిళల హాకీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాపై 1-0 తేడాతో విజయం సాధించిన భారత్ సంచలనం సృష్టించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత భారత్కు చారిత్రాత్మక గోల్డ్ మెడల్ దక్కడమే కాకుండా 2028 ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. ఈ ఉదయం 10 గంటలకు జరిగే ఆసియా క్రీడల ఫైనల్ పోరులో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ విజయం సాధించిన జట్టు ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ను కైవసం చేసుకుంటుంది. భారత అథ్లెట్లు నిన్న ఒకే రోజు 6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో సంచలనం సృష్టించారు. సుజీత్, లవ్లీనా, పర్వీన్, అంకుష్లతో పాటు మహిళల హాకీ ఆర్చరీ టీంలు పసిడి సాధించడంతో భారత్ మొత్తం 76 పతకాలతో 5వ స్థానానికి చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం 3:09 గంటలకు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

那个美女长得嘎达艳的身子，阿嘎达嘿呼出来个，阿达为了不勒住勒住。

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई,
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड.
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9.
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन.
0: जश्न ए हैदराबाद.
2: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
3: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
2: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
3: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
2: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
3: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
2: మీ అనుభూతిని
3: మీ మాటల్లో
2: మా శ్రోతలతో పంచుకోండి.
3: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
2: readwithrainbow2026@gmail.com కు పంపండి.
3: మీ రీడింగ్ జర్నీ
2: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
3: రెయిన్బోతో పంచుకోండి.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: రీడ్ విత్ రెయిన్బో.
4: ఫ్రమ్ ది రాక్స్ ఆఫ్ బోన్గిర్ టు ది లేక్స్ ఆఫ్ వరంగల్, Telangana sings its story.
5: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
6: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
4: History,
5: art,
4: literature, tourism,
5: cinema,
4: culture, all woven together in one.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హమారా హైదరాబాద్. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశమవుతారు. అనంతరం రేపు తూప్రాన్పేట్, కరీంనగర్లలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఆశావాహులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టికెట్ ఆశిస్తున్న గౌరీ సతీష్, సత్తు మలేష్, అనిల్, చెనగాని దయాకర్, బోరెడ్డి అయోధ్యరెడ్డి హాజరు కానున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలను అదుపు చేసేందుకు G7 దేశాలు వచ్చే 4 నెలల్లో 100 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి అంగీకరించాయి. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ పరిమాణంలో డీజిల్ను మార్కెట్లోకి విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించాయి. ఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ నిస్వార్థ సేవే భారతీయ సంస్కృతికి మూలమని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సుకు విశేష సేవలందించిన గ్రహీతలను అభినందిస్తూ ఈ పురస్కారం భారతీయ సాంస్కృతిక బాధ్యతకు దక్కిన గౌరవమని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ రోబోటిక్ సర్జరీ సదస్సులో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ వైద్య రంగంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇవి మున్ముందు పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ వ్యవస్థను పునర్నిర్వచించి రోబోటిక్ కార్డియాలజీ వంటి నూతన విభాగావిర్భావానికి దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ధి సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. రాయలసీమలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి బహుమతుల 8వ విడత ఈవేలం గడువును 31 వరకు పొడిగించారు. ఇందులో ఢిల్లీ మెట్రో, నూతన పార్లమెంట్, శిల్పాలు, ఫోటో ఫ్రేమ్లు వంటి రాజధాని నగరం విభిన్న కోణాలను, కథనాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ వన్డే జరగనుంది. ఇప్పటికే మొదటి 2 మ్యాచ్లలో నెగ్గి 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఈ చివరి వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హమారా హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:16 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. పొద్దున లేవగానే ఫస్ట్ గుర్తొచ్చేది నాకు మాత్రం కాఫీ. అంటే లేవగానే కాఫీ తాగకూడదని నేనే చాలాసార్లు చెప్పాను, విచ్ ఇస్ వెరీ ట్రూ. ఫస్ట్ లేచిన వెంటనే డైరెక్ట్గా కాఫీనేటెడ్ డ్రింక్స్ అసలు తాగకూడదు. యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ వాటర్, కొంచెం సిస్టమ్కి టైం ఇచ్చి ఆ తర్వాత కాఫీ తాగడం, ఇలా తప్పేం లేదు. కానీ ఈరోజు కాఫీ తాగుతుంటే అసలు కాఫీలో ఫస్ట్ పాలు ఎవరు కలిపారు అన్న ఒక థాట్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఏంటి అంటే, దాని గురించి ఎంత వెతికినా తెలిసింది ఏంటి అంటే, ఎగ్జాక్ట్గా ఫస్ట్ మిల్క్ మిక్స్ చేసింది ఎవరో తెలియకపోయినా మోస్ట్ లైక్లీ ఇదొక యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ అని మాత్రం రిజిస్టర్డ్గా ఉంది. వియన్నా కాఫీ హిస్టరీలో జార్జ్ ఫ్రాంక్ అనే వ్యక్తి కాఫీని మిల్క్తో సర్వ్ చేసేవారట. దీని గురించి ఒక పెద్ద ఫేమస్ స్టోరీ ఉంది. అండ్ అక్కడ ఒక కాఫీ హౌస్ ఇస్ ఆల్సో వెరీ ఫేమస్లీ నోన్ ఫర్ దిస్. కానీ దెర్ ఇస్ ఆల్వేస్ అ రిఫ్ట్ బిట్వీన్ ఫోక్లోర్ అండ్ హిస్టారియన్ రికార్డ్స్ కాబట్టి ఆ లోకల్ హిస్టారియన్స్ అందరూ దాన్ని మాత్రం హిస్టరీ అని కాకుండా కాస్త ఫోక్లోర్, కాస్త యునో రీజనల్ కల్చరల్ స్టోరీ టెల్లింగ్గా భావిస్తారు. సో వియన్నాలో 1685లో జానిస్ అనే ఒక అమెరికన్ మర్చెంట్ ఫస్ట్ డాక్యుమెంటెడ్ కాఫీ హౌస్ ఓపెన్ చేశారట. అండ్ అక్కడ ఇస్ వేర్ దే ఫౌండ్ ద ఫస్ట్ డాక్యుమెంటెడ్ మిల్క్ యాడ్ చేసిన కాఫీ. సో మిల్క్ కాఫీకి ఒక సింగిల్ ఇన్వెంటర్ అనే జాబితా లేకపోయినా మనకి మాత్రం అట్ దిస్ పాయింట్ కాఫీ అండ్ మిల్క్ కైండ్ ఆఫ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మరి మిల్క్ యాడ్ చేయడం వెనకాల రీజన్ ఏంటి అంటారా? నాకు తెలిసి ఇట్స్ సింప్లీ ద టేస్ట్. కాఫీ బిటర్నెస్ని, దాని యాసిడిటీని మిల్క్ కొంచెం స్మూతన్ చేస్తుంది. టెక్స్చరలీ కాస్త క్రీమీనెస్ యాడ్ చేసి కాస్త కాఫీ ఫ్లేవర్ని మెలో చేస్తుంది. సో న్యూట్రిషన్ వైజ్ మిల్క్ మైట్ యాడ్ సమ్ కాల్షియం అండ్ ప్రోటీన్, కానీ ఓవరాల్గా నాకు తెలిసి మాత్రం ద ఇన్వెన్షన్స్ ఆల్వేస్ హ్యావ్ అల్టీరియర్ మోటివ్ లాగా, కాఫీలో మిల్క్ యాడ్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ అల్టీరియర్ మోటివ్ ఇస్ ఇట్స్ టేస్ట్. మిల్క్ కాఫీ గురించి ఇంకొంచెం మాట్లాడుకునే ముందు ఒక మంచి పాట మీకోసం.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండి అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: जागते रहो जागते रहो,
3: सिर्फ जागते नहीं सजग रहो,
2: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
3: अफवाहों से
2: धोखाधड़ी से
3: जागरूक होना है, अपने अधिकारों के प्रति
2: अपने जिम्मेदारियों के प्रति.
3: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హమారా హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:46 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి మామూలుగా ఎవరైనా మనని కాల్ చేసినా రీచ్ అవుట్ అయినా మనకి బాగా కావాల్సిన వాళ్ళు బాధపడుతుంటే మనకి ఏం చేయాలో తెలీదు. కొన్నిసార్లు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, ఏదో కాంట్రిబ్యూట్ చేసేసేయాలి అన్న ఒక యూనో అవస్థలో కొన్నిసార్లు అంతగా రెలవెంట్ అయిన విషయం కాకపోయినా అలా చెప్పేస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు ఇఫ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ యూనో ఆర్ పార్ట్నర్ ఆర్ ఆర్ సిబ్లింగ్ ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ దే ఆర్ టాకింగ్ టు యూ అబౌట్ సంథింగ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ దే నీడ్ అండ్ వాట్ యూ వాంట్ టు గివ్. కొన్నిసార్లు వెన్ యూ టాక్ అబౌట్ సంథింగ్ మీకు జస్ట్ యూనో యూ జస్ట్ వాంట్ టు ర్యాంట్ అవుట్, మీకు మీలో ఉన్న బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా బయటకు చెప్పేయాలి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నేను చెప్పేది వినేవాళ్ళు ఉంటే బాగుండు అన్నట్టు ఉన్నప్పుడు ఎదుర్కొన్న వాళ్ళు కూర్చొని అయ్యయ్యో నువ్వు ఇలా కాదు అలా చేయాల్సింది, అబ్బా ఇదిగో ఇక్కడే నువ్వు పప్పులో కాలేసావు, ఇలా కాకుండా ఇలా చేస్తుంటే అసలు ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు అని సొల్యూషన్స్ ఇస్తూ ఉంటే ఆ చెప్పుకునే వాళ్ళకి ఓకే నేను మాట్లాడేది ఇరిటేటింగ్గా ఉందేమో ఆర్ వినాలని లేదేమో, లేకపోతే దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ బర్డెన్ దట్ ది డోంట్ వాంట్ టు టేక్ ఆన్ ఏమో అని ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఆలోచన. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ టు బ్రింగ్ టు ద టేబుల్ అండ్ నాట్ జస్ట్ బ్రింగింగ్ సంథింగ్ టు ద టేబుల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. కాబట్టి నెక్స్ట్ టైం మీ ఫ్రెండో, మీ అక్కో, మీ బ్రదరో ఎవరో ఒకళ్ళు ఇఫ్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ అండ్ దే వాంట్ టు టాక్ టు యూ, ఓపెన్గా అడిగేయండి, వాట్ యూ నీడ్, డూ యూ వాంట్ మీ టు లిసన్ టు యూ ఆర్ డూ యూ వాంట్ అ సొల్యూషన్, అండ్ దాన్ని బట్టి యూ కెన్ సెట్ అ టోన్ టు ద కాన్వర్జేషన్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ వాంట్ టు గివ్ షుడ్ నెవర్ సూపర్ సీడ్ వాట్ ది అదర్ పర్సన్ నీడ్స్. సో బీయింగ్ అ గ్రేట్ లిసనర్ ఈజ్ అ లైఫ్ స్కిల్ అండ్ వీ ఆల్ షుడ్ ప్రాక్టీస్ అ లిటిల్ మోర్. ఇంకో మంచి పాట మీకోసం లిసన్.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హమారా హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:54 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. లిస్నింగ్ ఇది ఒక లైఫ్ స్కిల్లే కాకుండా చాలా విషయాల్లో ఇట్ కమ్స్ ఇన్ హ్యాండీ. మనం రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ లైక్ 2 or 3 నుంచి ఇప్పటి వరకు

నేర్చుకున్నది విన్నది అంతా మోస్ట్లీ ఈజ్ బికాస్ ఆఫ్ లిస్నింగ్. కాబట్టి కొన్నిసార్లు వి షుడ్ కీప్ అవర్ థాట్స్ టు అవర్ సెల్వ్స్ అండ్ లిసన్ వెన్ సమ్వన్ స్పీకింగ్. అలాగే అనదర్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ ఇస్ టు టేక్ కాంప్లిమెంట్స్. ఎవరన్నా వచ్చి హే యూ లుక్ గ్రేట్ ఆర్ మీ షర్ట్ బాగుంది ఆర్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్మైల్ ఇలా ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఓ యూఆర్ జస్ట్ బీయింగ్ వెరీ కైండ్, అయ్యో అలా ఏం లేదు లేదు ఈరోజు ఈ షర్ట్ ఎవరో పలానా డుమ్కానా ఎవరో కొనిచ్చారు అందుకే వేసుకున్నాను, లేకపోతే యూజువలీ నా షర్ట్స్ ఏమి ఇంత బాగు అంటే ఈరోజు నేను యూనో మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి ఇలా. వీ టెన్ టు గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ ఇఫ్ వి డోంట్ డిజర్వ్ దట్ కాంప్లిమెంట్ ఆర్ వీ డోంట్ వాంట్ దట్ కాంప్లిమెంట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, విచ్ షుడెంట్ బి ద కేస్, రైట్? సో ఈసారి మీకు ఎవరన్నా కాంప్లిమెంట్ ఇస్తే జస్ట్ ఓన్ ఇట్, యునో సే థ్యాంక్ యూ, దట్ ఈస్ వెరీ నైస్ ఆఫ్ యూ టు సే ఆర్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే. అంతే తప్పించి ఆ కాంప్లిమెంట్ నుంచి ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేయడం కాకుండా ఎంబ్రేజ్ ఇట్. ఇట్ డజంట్ ఆఫెన్ హ్యాపెన్ దట్ యూ కమ్ అక్రాస్ సమ్వన్ హూస్ కైండ్ ఎనఫ్ టు సే సంథింగ్ నైస్ అబౌట్ యూ ఇన్ దిస్ డే అండ్ ఏజ్. సో వెన్ ఇట్ హ్యాపెన్స్ టు యూ, ఐ థింక్ యూ జస్ట్ టేక్ ఇట్. ఇంకో మంచి పాట మీకోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్స్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరికల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. హైదరాబాద్లో గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం 2026ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కార్మికులు సేద తీరడానికి, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేయడానికి కొండాపూర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని మంత్రి జి వివేక్ ప్రారంభించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలైబలై ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 22న హైదరాబాద్లో నిర్వహించనున్న అలైబలై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరవుతారు. గుజరాత్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు అమలుకు మార్గం సుగమమైందని రాష్ట ప్రభుత్వం పేర్కొంది. రాష్ట ప్రభుత్వం గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. స్పేసిక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా 4 వ్యోమగాములు కేవలం 8 గంటల్లోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అమెరికాకు కొత్త రికార్డు అందించారు. బయలుదేరే సమయంలో వాతావరణంపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా వారు సురక్షితంగా ఐఎస్ఎస్కు చేరుకోగలిగారు. యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ అమల్లోకి వచ్చినా వినియోగదారులపై ఎలాంటి రుసుము పడదని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి 2,000 రూపాయలు దాటిన కొన్ని వ్యాపార లావాదేవీలపై 0.4% ఎండీఆర్ వర్తించినప్పటికీ సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, ఇస్రో మాజీ శాస్త్రవేత్త పవన్ కుమార్ చందన్కు టైమ్ మ్యాగజైన్ టైమ్ 100 నెక్స్ట్ 2026 జాబితాలో చోటు దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా సంస్థను స్థాపించి విక్రమ్-1 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఆయనను భవిష్యత్తు తీర్చిదిద్దే తదుపరి తర నాయకుడిగా టైమ్ గుర్తించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హమారా హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 10:03 అవుతుంది. అంటే ఇట్స్ టైం టు సే గుడ్ బై. మరిన్ని అద్భుతమైన పాటలతోటి, ఇంకొన్ని కబుర్లతోటి ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీక్. ఇప్పుడు స్టూడియోలో ప్రియా అండ్ కైవల్య ఆర్ రెడీ విత్ అమేజింగ్ సాంగ్స్ లైన్డ్ అప్ అండ్ గ్రేట్ థింగ్స్ టు టాక్ అబౌట్. సో సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జీ చంద్రిక. Have a great day, spread love and be kind to yourself.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: Well, that was Sorry by Justin Bieber. And next up, we have a promo.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మన

0: మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: You just heard Sorry by Justin Bieber, and now it's time to move into more energetic bites. And now we have, coming up next would be Animals by Maroon 5. To tell you a little something about this song, this is one of those songs where the production does a lot of the storytelling. That pulsing beat and almost mechanical rhythm were designed to create a sense of movement, making the track feel like it's constantly chasing something, right? You and I have felt it. And here's a fun fact about the band. Maroon 5 actually started out as a rock band called Kara's Flowers back in 1994. And years later, they reinvented their sound and their name and added more pop and electronic elements, and Animals became another massive global hit.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశమవుతారు. అనంతరం రేపు తూప్రాన్పేట్, కరీంనగర్లలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్స్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరుకల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు.

ప్రధానమంత్రి బహుమతుల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇందులో ఢిల్లీ మెట్రో, నూతన పార్లమెంట్, శిల్పాలు, ఫోటో ఫ్రేమ్లు వంటి రాజధాని యొక్క విభిన్న కోణాలను, కథనాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ వన్డే జరగనుంది. ఇప్పటికే మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించి 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఈ చివరి వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 120 పరుగులతో ఆడుతోంది. ఆసియా క్రీడలు రికర్వ్ ఆర్చరీ మహిళల సింగిల్స్లో భారత్ స్వర్ణం సాధించింది. కుంకుమ్ మొహద్ దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఇప్పటి వరకు 18 స్వర్ణాలు, 26 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 79 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: Rainbow 101.9.
1: Welcome back to Akashwani Hyderabad. This is 101.9 FM Rainbow with me, RJ Kaivalya.
2: And this is me, RJ Priya Bandavi.
1: And we are here in today's program and the clock in the studio is 11:48. We are now in Ek Bharat Shresth Bharat. It's time for that segment of the day. But before that, here's a short commercial break.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: జాగ్తే రహో జాగ్తే రహో,
5: సిర్ఫ్ జాగ్తే నహీ సజగ్ రహో,
4: సిర్ఫ్ రాతో మే నహీ జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై,
5: అఫ్వాహో సే
4: ధోకా ధడీ సే
5: జాగరుక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి
4: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
5: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరుక్తా సే, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.
4: सजग भारत,
5: जागरूक भारत,
4: सशक्त भारत.
5: सुनिए सजग भारत
4: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर. सजग भारत,
5: जागरूक बनिए,
4: सजग रहिए.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: Yes listeners, we are in the segment Ek Bharat Shresth Bharat. That means we highlight one state per week. Today we are taking you straight to God's own country, Keralam. Our listeners, aaj ka scene thoda special hai because I recently visited Varkala and oh my god, the mind is officially blown.
1: Kya baat hai Priya? Varkala sounds like a total dream destination. But honestly, sab log Kerala mein Alappi ya Munnar ki baat karte hain. So what?

0: FM Rainbow 101.9. Welcome back to Akashvani Hyderabad. This is 101.9 FM Rainbow. Today is also National Techies Day, and we will talk about that very soon after this short commercial break.
1: LIC వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ ఆర్

0: Well, listeners, we were speaking about the National Techies Day, and speaking of the past, remember a time when AI wasn't even a part of our everyday lives? Yet there was a movie that imagined machines thinking, learning, and even understanding emotions. Can you guess which one I'm talking about? Kavalya, anything clicking in your mind?
1: A lot of things are clicking in my mind, and I'm sure it's clicking in the listener's mind as well, so.
0: So you, if you got it right, you can WhatsApp us onto our WhatsApp number 0402323482, and we will be waiting for your messages and guesses. Till then, up next is a commercial followed by a song.
2: Hello dear listeners, mana life lo ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించే

ఇది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామ, నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: టెకీస్ డే రోజు టెక్ గురించి మాట్లాడుతున్నామని చిట్టిద రోబో అయిపోయావు ఏంట్రా నువ్వు?
1: టెకీస్ డే కదా, రోబో గురించి మాట్లాడకపోతే ఎలా? తెలుసా, ఇట్స్ బీన్ 16 ఇయర్స్ సిన్స్ ద వండర్ఫుల్ ఫిలిం కేమ్ టు అస్. ఎంతిరన్ ఇన్ తమిళ్, రోబో ఇన్ తెలుగు, అండ్ థింక్ అబౌట్ దిస్, ఇన్ 2010. ఏఐ మన ఎవ్రీడే లైఫ్లో ఆల్మోస్ట్ కాన్సెప్ట్ లాగా కాదు, కానీ దిస్ మూవీ వాజ్ ఆల్రెడీ ఇమాజినింగ్ అ రోబోట్ దాట్ కుడ్ లర్న్, ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండ్ హ్యూమన్ ఎమోషన్స్, దాట్ టు థింకింగ్ ఇండిపెండెంట్లీ.
0: మ్యాన్, ఐ థింక్ ఓ మై గాడ్, లైక్ వాట్ మేడ్ రోబో సో స్పెషల్ వాజ్ ద వే ఇట్ మిక్స్డ్ సైన్స్ ఫిక్షన్ విత్ ఫుల్ ఆన్ ఇండియన్ సినిమా. రజనీకాంత్ యాజ్ సైంటిస్ట్, వసీకరణ్ అండ్ చిట్టి, ఐశ్వర్య రాయ్ యాజ్ సనా, Shankar's futuristic vision, and of course A.R. Rahman's music.
1: And honestly Kaivalya, konni scenes appudu impossible anipinchay, but today when we talk about AI, robots and machines learning from humans, Chitti feels almost like a memory from the future.
0: Oh my god, I can't believe it's been 16 years. You know, it still feels like yesterday when I was like in 8th grade or something, you know, watching the magic of cinema. Sometimes technology really reaches where imagination went years ago, right? So on this National Techies Day, let's rewind to 16 years of Chitti and celebrate Robo. On that note, of course we have to listen to this song. Let's go.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Well, yes, we are celebrating 16 years of Robo and Kaivalya, Robo ki sabse yaadgar cheez thi chitti ka style, khaskar uska chashma.
2: Bilkul Priya, lekin iske piche ek bahut interesting technical karan tha. VFX supervisor Srinivas Mohan ne ye sujhav diya tha ki chitti ko sunglasses pehnaye jaye kyunki CGI mein aankhon ki natural movement ko animate karna bahut hi samay leta hai aur kharchila hoti hai.
1: Isi tarah uske poshak aur hairstyle ko bhi ekdam static rakha gaya. Uske signature leather coats ko is tarah design kiya gaya tha ki fabric simulation ki zarurat hi na pade.
2: Oh my god, sahi kaha. चिट्टी के लुक के लिए वास्तव में कॉपर से बना हुआ सूट्स का उपयोग किया गया था और जब वो चिट्टी 2.0 बनता है उसके बालों में जो सिल्वर स्ट्रीक दिखता है ना, वो याक के बाल, यस, याक के बाल से विशेष रूप से बनाई गई थी.
1: वाओ. और हमारी हीरोइन ऐश्वर्या जी बच्चन के वस्त्रों के बारे में तो क्या ही कहे. उन्होंने इस फिल्म में लगभग 57 अलग अलग कॉस्ट्यूम्स पहने थे, जिसमें सबसे खास था किलिमांजारो गाने में उनका मेक्सिकन ट्राइबल अटायर, जिसे पेरू के माचू पिचू फिल्म में फिल्मा गया था. पता है

0: छोटी बोसी।
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి హైదరాబాద్. దిస్ ఇస్ మీ ఆర్జే కైవల్య
3: అండ్ దిస్ ఇస్ మీ ఆర్జే ప్రియ బాంధవి.
2: టేక్ యూ త్రూ ద సెగ్మెంట్ యాదో కీ బారత్.

రిటర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: మనకి హార్ష్ గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: Welcome back, dear listeners. The time in the studio is 1:29, and at 1:30 we have the Asian Games 2026 updates, followed by which we will continue with the Dile Rubani segment.
3: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
4: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది.
3: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
4: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
3: FM రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
4: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
3: మీ అనుభూతిని
4: మీ మాటల్లో
3: మా శ్రోతలతో పంచుకోండి.
4: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
3: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
4: మీ రీడింగ్ జర్నీ
3: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
4: రెయిన్బోతో పంచుకోండి.
3: రీడ్ విత్ రెయిన్బో.
5: Welcome to the live updates of the ongoing Asian Games 2026. ghadi mein baj rahe hain to khair ki ded. Mera naam hai dosto Sakshi Mandwal aur mere saath is waqt yahan par maujood hai Mohammad Shahid Azmi. Aur sabse badi khabar is ghante ki ye hai ki Bharat aur Pakistan ke beech khela ja raha gold medal ka T20 muqabla finals. Bharat ne usme apna gold pakka kar liya hai. Ji haan, official confirmation ka bas intezar ho raha hai. Ek gend bachi hai. Officially match ki samapti mein Bharat ne jahan aaj ने टॉस जीतकर बल्लेबाजी करने का निर्णय लिया, उन्होंने अपने निर्धारित 20 ओवरों में 211 बनाए फॉर द लॉस ऑफ 6 विकेट्स, व्हिच इंक्लूडेड टू वेरी इंपॉर्टेंट कंट्रीब्यूशंस बाय अभिषेक शर्मा हु मेड 61 एंड 28 बॉल्स एंड तिलक वर्मा हु मेड 51 इन 22 बॉल्स हेल्पिंग इंडिया रीच टू 211. वहीं पाकिस्तान ने जब वो इस टारगेट को चेस करने के लिए उतरा, उनको चाहिए थे 212 जीतने के लिए, लेकिन पाकिस्तान जस्ट फेल शॉर्ट ऑफ अ फ्यू रन्स. एंड एज आई से दैट, इंडिया have brought home the gold medal in the Asian Games 2026. Huge congratulations to the Indian men's T20 cricket team. Pakistan ki pari unke nirdharit 20 over mein chasing 211. They got completely wrapped up for 192 runs. Shahid,
6: बिल्कुल शानदार तरीके से भारतीय टीम ने गोल्ड मेडल जीत लिया. उम्मीद भी की जा रही थी भारतीय टीम गोल्ड मेडल जीतेगी, लेकिन पाकिस्तान इतना संघर्ष करेगा शायद इतनी उम्मीद नहीं थी साक्षी, जिस तरह से पाकिस्तान ने खेला. लेकिन भारतीय टीम ने हर क्षेत्र में पाकिस्तान को परास्त किया, बैटिंग, बॉलिंग, फील्डिंग.
5: जी ऑफ कोर्स, और 6 विकेट गवा के पाकिस्तान ने 20 ओवर में 211 रनों को चेस करते हुए 212 उनको जीत के लिए चाहिए थे. 192 रन्स में इनके पूरे 20 ओवर समाप्त हो गए. पाकिस्तान की तरफ से सबसे अहम किरदार जिसने निभाया, जिस खिलाड़ी ने, वो रहे हसन नवाज, जिन्होंने 51 गेंदों में 96 रन्स बनाए. उनको दो बार जीवन दान भी मिला. पहली बार उनका विकेट ड्रॉप हुआ था 4 रन्स पे, उसके बाद 59 रन्स पे अगेन ही वाज ड्रॉप्ड, एंड देन ही वेंट ऑन टू मेक 96 रन्स, द ओनली सोल इंपॉर्टेंट बैटिंग कंट्रीब्यूटर, या बैटर कहना चाहिए हमें, बिकॉज उसके अलावा बाकी सब खिलाड़ियों से कुछ खास हो नहीं पाया. ओवरऑल अ वेरी वेरी सॉलिड डिस्प्ले बाय द इंडियन मेंस क्रिकेट टीम, जैसे शाहिद ने सही कहा, तीनों क्षेत्रों में, बैटिंग, बॉलिंग और फील्डिंग में. आज
6: जी बिल्कुल शानदार प्रदर्शन किया था. अब 3 गोल्ड मेडल और आस है आज के दिन में, जैसा अंतिम पंघाल है, अमन सहरावत है, इसके अलावा हॉकी टीम से. जी हाँ, 3 गोल्ड मेडल और आने वाले, लेकिन कुछ और मुकाबलों की झलक आपको दिखाऊं, बताऊं. जी हाँ, भारतीय पुरुष वॉलीबॉल टीम का अभियान 6 स्थान पर समाप्त हो गया. 5वें और 6 स्थान के मुकाबले में भारत को थाईलैंड के हाथों

0: रंगीन।
1: हाँ तो प्रिया, वी वर लिसनिंग टू सच मेलोडियस सॉन्ग्स आफ्टर लिसनिंग टू सच इंस्पायरिंग स्टोरीज, बट डू यू रिमेंबर व्हेन आवर पेरेंट्स टोल्ड अस, अरे काय గెట్ దిస్ బాటిల్ ఫిల్డ్, నింపి ఫ్రిడ్జ్లో పెట్టు లేదా బుక్స్ సర్దుకో అని మనం వెంటనే చేయాలి. ఇంచుమించు 2 మినిట్స్లో ఆ పని ముగించి చేస్తే పని అయిపోతుంది, లేదంటే ఏమవుతుంది?
2: లేదంటే ఏంట, మమ్మీ వచ్చి ఒక సీరియస్ లుక్ ఇచ్చేస్తుంది. తన చేతిలో ఏ మాటలు లేకుండా ఆ పని చేసేస్తుంది.
1: ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత మన బ్రెయిన్లో స్టార్ట్ అయ్యే ఫీలింగ్ అల్టిమేట్ గిల్, అయ్యయ్యో అమ్మతో తిట్లు తినకుండా చెప్పినప్పుడు చేసుంటే అయిపోయేది కదరా అనుకుంటాం.
2: అబ్సల్యూట్లీ. కానీ తెలుసా, మనం చిన్నప్పుడు అమ్మ మాట వినకపోవడం వల్ల నేర్చుకున్న ఈ లెసన్ వెనుక ఒక ఫేమస్, వరల్డ్ ఫేమస్ ప్రొడక్టివిటీ టెక్నిక్ ఉంది, ద 2 మినిట్ రూల్, పాపులరైజ్డ్ బై గెటింగ్ థింగ్స్ డన్ అనే బుక్ ఆథర్ డేవిడ్ అలెన్.
1: వెయిట్ వెయిట్ వెయిట్, అమ్మ తిట్లు 2 మినిట్ మ్యాజిక్ రూలా? సింపుల్గా 2 మినిట్స్లో అయిపోయే పనిని ఎందుకు పోస్ట్పోన్ చేయకుండా వెంటనే చేయాలి? ఇస్ దర్ అ సైన్స్ బిహైండ్ ఇట్?
2: బిగ్ టైమ్ సైన్స్ ఉంది కైవల్య. మనం ఏదైనా పని పెండింగ్ పెట్టినప్పుడు మన బ్రెయిన్లో జైగార్నిక్ ఎఫెక్ట్ రన్ అవుతుంది. ఈ సైకలాజికల్ ఫినామినన్ ఏంటంటే, ఆర్ బ్రెయిన్ రిమెంబర్స్ ఇన్కంప్లీట్ టాస్క్ మచ్ బెటర్ దెన్ ద కంప్లీటెడ్ వన్స్. అంటే అన్ఫినిష్డ్ వర్క్స్ ఏమైనా ఉంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ లాగా రన్ అవుతూనే ఉంటాయి, బ్యాటరీ క్లియర్గా డ్రైన్ అయిపోతుంది.
1: ఓహో, ఓపెన్ టాస్క్స్ వల్ల బ్రెయిన్ స్టామినా అండ్ మెంటల్ బ్యాండ్విడ్త్ వేస్ట్ అయిపోతుందా?
2: ఎగ్జాక్ట్లీ. సాక్స్ని ర్యాక్లో పెట్టడం 10 సెకండ్స్, తాగిన వాటర్ గ్లాస్ని సింక్లో పెట్టడానికి 15 సెకండ్స్, టవల్ హ్యాంగర్ పైన వేయడానికి ఒక 20 సెకండ్స్. ఈ చిన్ని చిన్ని టాస్క్ పోస్ట్పోన్ చేస్తే అది మెంటల్ క్లటర్ క్రియేట్ చేసి స్ట్రెస్ హార్మోన్, అదే కార్టిజాల్ని రిలీజ్ చేస్తుంది.
1: వావ్, ఈవెన్ ఆఫీస్లో కూడా అంతే అంతే అంటావు కదా? క్విక్ ఈమెయిల్స్కి ఇమీడియట్ రిప్లై ఇవ్వకుండా తర్వాత చేసుకుందాంలే అని ఉంచేస్తే ఎండ్ ఆఫ్ ద డేకి బిగ్ బ్యాక్లాగ్ అయ్యి యాంగ్జైటీ పెంచేస్తాయి.
2: అంతే కదరా.
1: ప్లస్ జేమ్స్ క్లియర్లీ తన బుక్లో అటామిక్ హ్యాబిట్స్లో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి రాశాడు. అన్ ఆబ్జెక్ట్ యాజ్ రేర్. వాట్ ఈస్ దిస్ టంగ్ ట్విస్టర్ ప్రియా? ఈరోజు అసలు నోరే తిరగట్లేదు. అన్ ఆబ్జెక్ట్ యాట్ రెస్ట్ స్టేజ్ యాట్ రెస్ట్. మనం సోఫా మీద రెస్ట్ మోడ్లో ఉంటే ఎనర్షియా వల్ల అలాగే ఉండిపోతాం, కానీ 2 మినిట్ రూల్ యూస్ చేస్తే వీ గెట్ ఇన్ టు మోషన్.
2: అమేజింగ్. సో బేసిక్ గోల్ ఏంటంటే, ఏదైనా పని 2 మినిట్స్ లేదా 5 మినిట్స్లో ఫినిష్ చేసేది ఉంటే చేసేయాలి.
1: అదంతా నాకు తెలియదు, 2 మినిట్స్ 5 మినిట్స్ ఐ డోంట్ నో, బట్ 3 మినిట్స్ సాంగ్ అయితే ఎవరైనా వింటారు. మనం మానుకోవడం వినేద్దామా?
2: ఎస్.

0: वेलकम बैक लिसनर्स, आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9 एंड दैट ब्रिंग्स टू द एंड ऑफ द सेगमेंट दिले रुबानी। हमने आज हमारे नमस्ते हेलो आदाब शो में बात किया है नेशनल टेकी डेज पर। हमने टेक्नोलॉजी को सिर्फ स्क्रीन्स और मशीन्स के थ्रू नहीं देखा, लेकिन रोबो की छुट्टी से लेकर केरला के मानसून सोक लैंडस्केप्स तक और फिर रियल लाइफ की इंस्पायरिंग स्टोरीज, आज का सफ़र बहुत ही खूबसूरत और स्पेशल रहा। एक छोटी सी काइंडनेस की स्टोरी ने हमें याद दिलाया कि ह्यूमैनिटी किसी जॉब डिस्क्रिप्शन में नहीं आता है, और पद्मश्री अवार्डी सीतव्वा जी की जर्नी ने दिखाया कि एक डिफ़िकल्ट पास्ट भी किसी और के बेटर फ्यूचर की बिगिनिंग बन सकती है। अब वक्त है थोड़ी और एंटरटेनमेंट, म्यूजिक, न्यूज़ और मस्ती का। कैवल्या
1: जी,
0: अच्छा तो हम चलते हैं।
1: फिर कब मिलोगे?
0: जब तुम कहोगे।
1: कहाँ?
0: यही हमारे आकाशवाणी के स्टूडियो में।
1: तो वी आर साइनिंग ऑफ एंड हैंडिंग ओवर टू
0: राजेश जी,
1: द नेक्स्ट आरजे इन द स्टूडियो, हु इज हियर टू टेक यू थ्रू अमेजिंग सॉन्ग्स एंड लॉट्स ऑफ फन। दिस इज मी आरजे कैवल्या
0: एंड दिस इज मी प्रिया बांधवी,
1: साइनिंग ऑफ।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: అచ్చా తో హమ్ చల్తే హై

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూసారు జస్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్ తో. హైదరాబాద్ అంటే రకరకాల ఫుడ్కి అడ్డ అని మనం చెప్పనక్కర్లేదు. సో అందరికీ తెలుసు హైదరాబాద్లో దొరికే మనకు ఇంట్లో ఈజీగా చేసుకునే సూపర్ ఫేమస్ అమెరికన్ వెజ్ డిష్ గురించి ఈరోజు మనం జస్ట్ని హైదరాబాద్లో మాట్లాడుకోబోతున్నాం. అది అమెరికన్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ పిల్లలకు ఇవ్వదగిన మంచి స్నాక్ అని కూడా చెప్పొచ్చు. అదే చీజీ కార్న్ టోస్ట్, దాని గురించే అండ్ అది ఎలా తయారు చేయాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం మన జస్ట్ని హైదరాబాద్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Rainbow 101.9.
1: సూపర్ అన్నాడు. థ్యాంక్స్ చెప్పింది. కిస్సులు ఇచ్చాడు. క్యాచ్ పట్టింది.
2: ఏదో చెప్పాడు.
1: సిగ్గుపడింది.
3: రోజాని ఇచ్చాడు. ఐ లవ్

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. జస్నీ హైదరాబాద్ లో ఈరోజు మనం చీజీ కార్న్ టోస్ట్ తయారీ గురించి అండ్ దాని టేస్ట్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో ఇది ఏంటంటే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు, మరి ఎక్కువ టైం కూడా పట్టదు. సో టైం సరిగ్గా లేనప్పుడు కూడా, మనం ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు, సో ఏదో ఒకటి తినేసి మనం వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కూడా ఈ చీజీ కార్న్ టోస్ట్ తొందరగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ కావలసిన పదార్థాలు బ్రెడ్ స్లైస్ ఒక 4, వైట్ లేదా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు. అండ్ స్వీట్ కార్న్ మొక్కజొన్న గింజలు ఒక 1/2 కప్ ఉడికించినవి తీసుకోవాలి. చీజ్ తురుము, దీన్ని కొంచెం చీజ్ అనేది చిన్న చిన్నగా తురుము చేసింది ఉండాలి, ఇది ఒక 1/2 కప్ తీసుకోవచ్చు. తర్వాత బట్టర్, వెన్న ఒక 2 స్పూన్స్, మయోనైస్ ఒక 2 స్పూన్స్, లేకపోతే పాలు వెన్న, అలాగే ఉల్లిపాయలు ఒకటి తీసుకొని అవి చిన్నదిగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి. అలాగే క్యాప్సికం కొద్దిగా, ఇష్టం ఉంటే మనం క్యాప్సికం వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే మిరియాల పొడి ఒక 1/2 స్పూన్, ఉప్పు కొంచెం, అలాగే చిల్లీ ఫ్లెక్స్ అండ్

ఒరేగానో, ఒక హాఫ్ స్పూన్ ఫీజా మసాలా ఉంటే కూడా కొంచెం వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇది టేస్ట్ కోసం మాత్రమే. సో ఇంకా దీని తయారీ ఏం చేయాలి, సో ఇంకా ఏంటి, ఇంకా రుచి బాగా ఉండాలంటే ఏం చేయాలి, ఇంకా ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. జస్ని హైదరాబాద్లో వింటున్నండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో. చీజీ కార్న్ టోస్ట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అండ్ దీని తయారీ వచ్చేసి స్టెప్ వన్లో కార్న్ మిక్స్ చేయడం గురించి చేయాలి. సో మనం ఏదైతే ఉడికిన కార్న్ సీడ్స్ తీసుకున్నామో అవన్నీ కూడా మిక్సీ చేసి పెట్టుకోవడం, లేదా మనం దంచిపెట్టుకున్నా పర్వాలేదు, ఒక గిన్నెలో ఉడికించిన స్వీట్ కార్న్ సన్నగా తరిగి అలాగే ఉల్లిపాయ క్యాప్సికం కూడా అందులో వేసి మయోనైస్ అలాగే సగం చీజ్ మిరియాల పొడి ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి. సో ఇదంతా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. స్టెప్ టూలో బ్రెడ్ రెడీ చేసుకోవడం. 4 బ్రెడ్ సైజ్ మీద వెన్న రాసి పెట్టుకోవాలి. ఇది క్రిస్పీగా అవడానికి అలాగే వెన్న రాసిన వైపు పైకి ఉంచి దాని మీద కార్న్ మిక్స్ సమానంగా పెట్టాలి. పైన మిగిలిన చీజ్ని నిండుగా వేయాలి. చీజ్ ఎంత ఎక్కువ రాస్తే అంత బాగుంటుంది. తర్వాత స్టెప్ 3లో ఏం చేయాలి ఈ సాంగ్ తర్వాత మనం తెలుసుకుందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్లో. జష్ని హైదరాబాద్లో చీజీ కార్న్ టోస్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ స్టెప్ టూ, స్టెప్ వన్లో మనం ఇంకా ఏం చేయాలని చూసుకున్నాం. తర్వాత స్టెప్ థర్డ్లోకి వచ్చేసాం. స్టెప్ థర్డ్లో మూడు రకాలుగా చేయొచ్చు దీన్ని కాల్చడం. ఆప్షన్ ఏ, ప్యాన్లో కొద్దిగా వెన్న వేసి బ్రెడ్ని మూత పెట్టి

సిమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాలు సన్నని ఫ్లేమ్ మీద కాల్చడం, చీజ్ కరిగి కింద బ్రెడ్ గోల్డ్ కలర్ వరకు వస్తే అది కంప్లీట్ అయినట్టే. ఆప్షన్ బి వచ్చేసి ఓవెన్లో 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 5 నుంచి 6 నిమిషాలు బేక్ చేయాలి, చీజ్ బబుల్స్ వచ్చే వరకు. అలాగే ఆప్షన్ సి గ్రిల్ టోస్ట్లో 3 నుంచి 4 నిమిషాలు గ్రిల్ చేస్తే సరిపోతుంది. ఇంకా స్టెప్ 4లో సర్వ్ చేయడం, వేడివేడిగా త్రిభుజాకారంలో కట్ చేసి పైన ఒరెగానో చల్లి, లేదా చలకపోయిన పర్వాలేదు, ఒరెగానో చల్లితే కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది. దాన్ని టమాటో కచప్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చీజ్ కార్న్ టోస్ట్ తయారీ.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. సో మరి తయారీ చేసుకున్నాం కదా, తర్వాత కొన్ని టిప్స్. స్వీట్ కార్న్ లేకపోతే సాధారణంగా మొక్కజొన్న మనకి మామూలుగా దొరుకుతుంది కదా, మనకు నాటు మొక్కజొన్న ఉంటుంది కదా, వాటిని ఉడకబెట్టి కూడా మనం యూస్ చేయొచ్చు. ఇంకా టేస్టీగా కావాలంటే కొద్దిగా గార్లిక్ పేస్ట్ కూడా కలపొచ్చు ఇందులో. ఇంకా పిల్లలకైతే ఉల్లిపాయ లేకుండా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది, బాగా ఉంటుంది అని పిల్లలు ఇష్టపడతారు. సో దీనికి కావలసిన పదార్థాలు ఏంటి మరొకసారి తెలుసుకుందాము. బ్రెడ్ స్లైస్ ఒక 4, వైట్ లేదా బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకున్నా పర్వాలేదు. స్వీట్ కార్న్ మొక్కజొన్న గింజలు ఒక 1/2 కప్పు ఉడికించినవి తీసుకోవాలి. చీజ్ తురుము ఒక 1/2 కప్పు, వెన్న 2 స్పూన్లు, మయోనైస్ 2 స్పూన్లు లేకపోతే పాలు ప్లస్ కొంచెం వెన్న, ఉల్లిపాయ 1, నీరుల్లి 1 తీసుకోవాలి, అది సన్నగా తరిగి ఉంచుకోవాలి. క్యాప్సికం కొద్దిగా తీసుకోవచ్చు ఇష్టం ఉంటే, క్యాప్సికం లేకపోయినా పర్వాలేదు. అలాగే మిరియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు కొంచెం, చిల్లీ పేస్ట్, ఇంకా ఒరెగానో 1/2 స్పూన్. పిజ్జా మసాలా ఉంటే ఉంచుకోవటం మంచిది రుచి కోసం. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. స్టూడియోలో టైం 2:56 దాటి 32 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు హైదరాబాద్ ఏకేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ నెల ఆకాశవాణిలో ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ సత్యాగ్రహ పేరుతో ఒక పోర్టల్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఈ పోర్టల్లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయా సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానని చెప్పారు. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. రుసుము చెల్లించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మున్సిపల్ అనుమతులు ఉన్న ప్లాట్లను రిజిస్టర్ చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నియమ నిబంధనలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ది కోర్ అర్బన్ రీజియన్ యాక్ట్ 2026 చట్టం అమల్లోకి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు మెట్రోలో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సెక్రటేరియట్కు ప్రయాణించారు. ప్రజా రవాణాను సులభతరం చేసేందుకే ఈ కామన్ పాస్ విధానాన్ని తెచ్చామని, భవిష్యత్తులో ఆటోలు, క్యాబులను కూడా అనుసంధానిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించింది. ఈరోజు పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు రెయిన్బో మ్యాగ్ని షోలోకి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం మ్యాగ్ని షో. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో దర్శకుడికి ఒక్కొక్క స్టైల్. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి 2004లో దర్శకుడిగా పరిచయమైన మెహర్ రమేష్ గారిది ఒక ప్రత్యేకమైన విభిన్నమైన శైలి అని చెప్పొచ్చు. భారీ సెట్టింగులు వేసి చిన్న సీన్ని కూడా రిచ్గా చూపించడం వారి ప్రత్యేకత. వారి గురించి, వారి సినిమాల గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం రెయిన్బో మ్యాగ్ని షోలో.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

Rainbow 101.9. మీరు వింటున్నారు రెయిన్బో మ్యాట్నీ షో. రెయిన్బో మ్యాట్నీ షోలో డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విజయవాడలో పుట్టి పెరిగారు. తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు అండ్ సివిల్ ఇంజనీరింగ్గా డిప్లొమా పూర్తి చేసిన మెహర్ రమేష్ గారు సినిమాలపై ఇష్టంతో హైదరాబాద్ వచ్చి మొదట యాక్టర్గా ట్రై చేశారు. 2002 మహేష్ బాబు హీరోగా వచ్చిన బాబీ మూవీలో సునీల్ అనే కామెడీ రోల్లో ఫ్రెండ్ రోల్ చేసి అందరినీ అలరించారు మెహర్ రమేష్. తర్వాత పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. 2004 మంచి అవకాశం వచ్చింది. ఆంధ్రవాలని కన్నడలో పునీత్ రాజ్ కుమార్తో వీర కన్నడిగా రీమేక్ చేశారు. బ్లాక్ బస్టర్గా హిట్ అయింది ఆ మూవీ. వెంటనే ఒక్కడు మూవీని అజయ్ పేరుతో రీమేక్ చేసి మరో సూపర్ హిట్ని అందుకున్నారు మెహర్ రమేష్.

0: Gotong.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు రెయిన్బో మ్యాగ్నీ షోలో. ఈరోజు మాట్లాడుకుంటున్నాం డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి. మెహర్ రమేష్ గారి సినిమాల్లో ప్రత్యేకత ఏంటి అంటే హీరోని చాలా స్టైలిష్గా చూపించడం అండ్ మంచి కాస్ట్యూమ్స్, భారీ సిట్టింగ్స్ అండ్ హీరోని ప్రజెంటేషన్ చేసే విధానం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మనకి బిర్లా మూవీ చూసినట్టయితే ప్రతి ఫ్రేమ్లో ప్రభాస్కి మంచి సూట్స్, లెదర్ జాకెట్స్, బ్రాండెడ్ షూస్, కూలింగ్ గ్లాసెస్, ఒక సీన్లో కూడా కాస్ట్యూమ్ రిపీట్ అవ్వకుండా మరి చాలా కేర్ తీసుకున్నారు. అప్పటి వరకు మాస్ లుంగీలలో, విలేజ్ రోల్స్లో చూసిన ప్రభాస్ని ఒక్కసారిగా ఇంటర్నేషనల్ డాన్లో మరి డాన్ గెటప్లో చూడటం అనేది ప్రజలకి, ఆడియన్స్కి అండ్ ఫ్యాన్స్కి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు మెహర్ రమేష్ గారు. సో ఆ ప్రభాస్ గారికి ఇప్పటి వరకు కూడా మనం చాలా చిత్రాలు చూస్తాం ప్రభాస్ గారి. సో బిర్లా మూవీలో ప్రభాస్ గారిని ప్రజెంట్ చేసిన విధానం ఇప్పటికీ మరి ఆడియన్స్కి, ఫ్యాన్స్కి గుర్తుండిపోయేలా ప్రజెంట్ చేశారు మెహర్ రమేష్.

0: ఓటమే అడ్డొస్తే మరి నెక్స్ట్ ట్రైల్ కి చక చక దూకేరా.
1: సరే సరే సరే సరే.

0: మాదిగా ఫీల్ అయితే ఎన్ని సూసైడ్లు ఎందుకుంటాయి బాసు, ఒకసారి ఆలోచించి చూడు. లోలకలక వివన చిక చిక విమియలు కలుక వివన చుక చుక, లకలక వివన చిక చిక విమియలు కలుక వివన చుక చుక.
1: Ready, ready, go, romantico, low, come interesting.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షో. మ్యాట్నీ షోలో మెహర్ రమేష్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జూనియర్ ఎన్టీఆర్తో తెలుగులో మొట్టమొదటి సినిమా 2009 వచ్చింది. అదే కంత్రి. తర్వాత ప్రభాస్ని స్టైలిష్ సూట్స్ అండ్ స్టైలిష్ లుక్స్తో చూపించిన చిత్రం బిల్లా.

2011లో జూనియర్ ఎన్టీఆర్తో శక్తి చిత్రం తెరకెక్కించారు. అలాగే 2013లో వెంకటేష్తో షాడో చిత్రం తెరకెక్కించారు. 2023లో తమిళ వేదాళం రీమేక్ మెహర్ రమేష్ మరి బోలా శంకర్గా మనకి చిరంజీవి గారు ప్రత్యేక పాత్ర చిరంజీవి మరి ప్రత్యేక నటనతో మంచి స్టైలిష్ లుక్తో బోలా శంకర్ సినిమాని మనకు అందించారు మెహర్ రమేష్. వారు చేసింది కొద్ది సినిమాలు అయినప్పటికీ కూడా మరి ప్రతి సినిమాలో హీరో ప్రజెంటేషన్ అనేది చాలా గొప్పగా రిచ్గా ప్రత్యేకంగా చూపించడం మెహర్ రమేష్ ప్రత్యేకత.

0: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
0: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
0: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
0: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం మ్యాగ్నీ షో. మ్యాగ్నీ షోలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి. ఎక్కువగా తమిళ హిందీ హిట్ సినిమాలు రీమేక్ చేసిన మెహర్ రమేష్ ఇప్పుడు కొత్త వాళ్లతో లో బడ్జెట్లో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కువగా మరి మెహర్ రమేష్ గారు పెద్ద హీరోస్తోనే చేశారు అండ్ మంచి మూవీస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక కంటెంట్ ఉంటుంది, కాకపోతే మరి రిసీవ్ చేసుకునే ప్రజలు రిసీవ్ చేసుకోవడం మీద కూడా కొంత ఆధారపడుతుంటుంది. సో ఒక మూవీని మనం అడ్వాన్స్గా చేసినప్పుడు మనం కొందరు ఆలోచన విధానం, డైరెక్టర్ ఆలోచన విధానం ప్రస్తుతానికన్నా ఇంకా ముందుని ఆలోచించి ఇంకా ఫార్వర్డ్గా ఆలోచించే డైరెక్టర్స్ కూడా ఉంటారు. సో ఇప్పుడు ఒక 5 ఇయర్స్ చేయాల్సిన మూవీని మనం ఇప్పుడే చేస్తే మరి ఆ మూవీని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు ప్రజలు అనేది కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో మరి ఏది ఏమైనప్పటికీ మెహర్ రమేష్ హీరో ప్రజెంటేషన్ అనేది సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మరి ఎవరు చూపించని విధంగా హీరోను ప్రత్యేకంగా చూపించడం మెహర్ రమేష్ ప్రత్యేకత. స్టూడియోలో టైం 3:56 దాటి 38 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతీ నెల ఆకాశవాణిలో ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్యరంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ సత్యాగ్రహ పేరుతో ఒక పోర్టల్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఈ పోర్టల్లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయా సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానని చెప్పారు. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. అనంతగిరి బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 4కు చేరింది. మరో 50 మందికి గాయాలయ్యాయి. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. రుసుము చెల్లించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ మున్సిపల్ అనుమతులు ఉన్న ప్లాట్లు, ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. పట్టణ ప్రాంతాల్లో నియమ నిబంధనలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ది కోర్ అర్బన్ రీజియన్ యాక్ట్ 2026 చట్టం అమల్లోకి వచ్చింది. ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణ పథకం దక్కింది. ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో అమన్ షెహ్రావత్కు పసిడిని గెలుచుకున్నారు. అంతకుముందు భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా స్వర్ణం సాధించింది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు కొత్త సినిమాలోకి. భాషతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు అందలతార కీర్తి సురేష్. ఇటీవల ది ప్యారడైజ్ చిత్రంలో ఏషనాగుల కట్ట మీద వేసిన ఉయ్యాల అనే ప్రత్యేక గీతంలో హుషారైన స్టెప్లతో అలరించారు. ప్రస్తుతం సత్యవాన్ సావిత్రి చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నవంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో ఈ చిత్రంపై మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది చిత్ర యూనిట్. మరి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం గురించి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

0: సదిగట్టుకొని రారాదు
1: ఎక్కడికో
0: దేశం దాకులా.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ.

ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు.

మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం కొత్త సైన్మా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డు స్థాయిలో వసూళ్లతో సంచలన విజయాన్ని అందుకున్న అనుమాన్ అంశ్ ఈ చిత్రం గత నెల 18న తెలుగులో త్రివిక్రమ్ సమర్పణలో విడుదల కావాల్సి ఉండే మరి ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ నెల 9న తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 1900 నుంచి 1973 మధ్యకాలంలో జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితంపై ఆయన బోధనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సో వారికి సంబంధించిన వారి లైఫ్ హిస్టరీ, సో వారు బోధించిన బోధనలు ఇవన్నీ కూడా ఈ చిత్రంలో చూడొచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు కొత్త సినిమాలో. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో, జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సిగ్బా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం ఇటీవలే రిలీజ్ అయింది.

0: రెయిన్బో 101.9.
1: అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే.

అంటించు. ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు. మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుచ్చు. కిసుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం కొత్త సినిమా.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం కొత్త సినిమా.

101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం కొత్త సినిమా. కొత్తదనం నిండిన కథల్ని ఎంచుకుంటూ తనదైన శైలిలో మరి దక్షిణాదిలో మంచి క్రేజ్ను సంపాదించుకున్న కథానాయిక భాగ్యశ్రీ బోర్సే. ఈ మధ్య లెనిన్తో మరి అందరినీ అలరించిన విషయం మనకు తెలిసిందే. ఆపరేషన్ గంగాతో తొలిసారి మలయాళ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్న విషయం కూడా మనకు తెలుసు. అగ్రహీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, విష్ణు మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం కొత్త సినిమా. విక్టరీ వెంకటేష్ త్వరలో ఆదర్శ కుటుంబ చిత్రంతో సందడి చేయనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల మరి 9కి వాయిదా పడింది. చిన్న గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆ వెంటనే సంక్రాంతికి జనవరి 12న విడుదల అనే చిత్రంతో. ఈ జనవరి 12న విడుదల చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఈ సినిమాతో సందడి చేయనున్నారు వెంకటేష్. అనిల్ రావిపూడి వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. చిత్రీకరణ ఇప్పటికే దాదాపు తుది దశకు చేరుకుంది.

ఈ సంక్రాంతి చిత్రం. స్టూడియోలో టైం 4:54 దాటి 22 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమై.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు కొత్త సైన్మాలో. సో కొత్త సినిమాలో మరి చాలా ఫిలిం అప్డేట్స్ గురించి తెలుసుకున్నారు కదా. మరి కొత్త సినిమాలు మరి త్వరలో రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. అండ్ ముఖ్యంగా సంక్రాంతి సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అండ్ ఈ చిత్ర యూనిట్. సో మరి సంక్రాంతి సినిమాలు కూడా త్వరగా రెడీ అవుతున్నాయి, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సో స్టూడియోలో టైం 5 గంటలు, మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు.
1: డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హార్మోజ్ జలసంధిలో క్షిపణి దాడికి గురైన కువైట్ ఆయిల్ ట్యాంకర్లోని 5 భారత పౌరులను ఓమన్ అధికారుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకి తరలించినట్లు ఓమన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతీ నెలా ఆకాశవాణిలో ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 12 పూర్తి చేసుకుంది. 2014 విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల 108 సంచిక పూర్తి చేసుకుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ సత్యాగ్రహ పేరుతో ఒక పోర్టల్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఈ పోర్టల్లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయా సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానని చెప్పారు. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 100,000 చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. గౌరవల్లి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి భూసేకరణ, పునరావాస ప్రక్రియపై మంత్రి సమీక్షించారు. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మున్సిపల్ అనుమతులు ఉన్న ప్లాట్లను రిజిస్టర్ చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ఆసియా క్రీడల్లో ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో అమన్ షెహ్రావత్కు పసిడిని గెలుచుకున్నారు. అంతకుముందు భారత పురుషుల క్రికెట్ జట్టు పాకిస్తాన్పై గెలిచి స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ 20 సహా మొత్తం 82 పతకాలతో 5 స్థానంలో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని శివ నిర్వాణ రచనలో జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించిన పాట, అనంత్ పాడిన పాట ఎరుముడి చిత్రం నుంచి మీకోసం.
2: Shut up!

0: జపాన్లో జరుగుతున్న 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ అప్డేట్స్.
1: Hello and a very warm welcome to all the listeners of Akashvani. Main hu Sakshi Mandwal, mere saath is waqt yahan par maujood hai Mohammad Shahid Azmi, hum lekar

0: జపాన్లో జరుగుతున్న 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ అప్డేట్స్.
1: Hello and a very warm welcome to all the listeners of Akashvani. Main hu Sakshi Mandwal. Mere saath is waqt yahan par maujood hai Mohammad Shahid Azmi. Hum lekar aa gaye hain aapke liye shaam ke 5:30 baje ki live updates of the ongoing Asian Games 2026. So dosto aapko is update ko shuru karne se pehle bata de ki Bharat ka safar Asian Games 2026 ke andar aakar ab officially samapt ho chuka hai. Ji haan, Bharat ke sare sporting events ab yahan par aakar samapt ho gaye hain aaj. Aur chaliye aapko sabse pehli और सबसे बड़ी खबर देते हैं आज

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో తాజా ట్యూన్స్. తర్వాత మీకోసం వచ్చేస్తున్న పాట డెకాయిట్ మూవీ నుంచి భీమ్స్ శ్రీరామచంద్ర పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ రచన, భీమ్స్ సంగీతం అందించిన పాట.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: స్టూడియోలో టైం 5:45. ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆస్తమా సమీకృత వైద్య విధానం అనే అంశం గురించి డాక్టర్ నీలపాటి సుధీర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్త్మా సమస్యకు సమీకృత వైద్య విధానాన్ని తెలియపరచడానికి ప్రముఖ డాక్టర్ సుధీర్ నేలపట్ల గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారినడికి అనుకున్నాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో వివిధ వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పేషెంట్ వెల్నెస్, రోగి స్వస్థత పరచబడాలన్న ఒక తపనే వివిధ వైద్య విధానాలను కూడా సమీకృతం చేసి అన్నిట్లోంచి ఏ విధానమైతే బాగుందో దాన్ని అవలంబించి పేషెంట్ని ఆరోగ్యవంతుడు చేసే ప్రయత్నంలో ప్రస్తుతం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ బాగా పాపులర్ అవుతుంది. మీరు ఒక అలోపతి డాక్టర్గా గత 40 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తూ మీ వైద్య విధాన క్రమంలో ఆకుపంక్చర్ కూడా నేర్చుకుని ఈ ఆకుపంక్చరు అలోపతి రెండు వైద్య విధానాలని మీరు ట్రీట్మెంట్లో భాగంగా సమీకృతం చేసి పేషెంట్స్కి వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ రాగానే మనము గమనిస్తున్న వివిధ రకాల సమస్యలు, ఈ ఆస్మా పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. మామూలుగా ప్రజల్లో ఒక మాట అంటుంటారు, బయట వర్షం పడితే ఆస్మా పేషెంట్కి లోపల తుఫాను వస్తుందని.
1: అవునండి.
0: సో ఈ రకంగా ఈ ఆస్మా పట్ల అటు అలోపతిలోనూ ఇటు ఆకుపంక్చర్ వైద్య విధానంలో ఏ రకమైన వైద్యం అందుబాటులో ఉందో తెలియజేయండి.
1: అంటే మేము హౌస్ ఎమర్జెన్సీ చేసేటప్పటి నుంచి కూడా ఆస్తమాన్ని గమనిస్తూ వస్తాము. అంటే బేసికల్లీ మనం మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఎన్నో కేసెస్ తగులుతూ ఉంటాయి. మేము హౌస్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు క్యాజువాలిటీలో కానీ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని కేసెస్ వస్తాయండి. అంటే వాళ్ళు వస్తూనే ఆ చిన్న ఇంజెక్షనా పెద్ద ఇంజెక్షనా డ్రిప్పా ఇవి అంటే వాళ్ళు చెప్పేస్తారు అని వాళ్ళు మాట్లాడే స్థితిలో కూడా ఉండదు. స్టేటస్ వస్తే మెడికల్స్ కండిషన్లో వస్తారు జనరల్లీ హాస్పిటల్కి.
0: అంటే వాళ్ళ సమస్యను వివరించే పరిస్థితులు కూడా ఉండదు.
1: వాళ్ళు ఇట్లా చూపిస్తారు ఇంజెక్షన్ ఇంత పెద్దది ఇట్లా సన్నది లేదా డ్రిప్లో ఎక్కిచ్చేది. వాళ్ళకి అమోనోఫిలిన్ డ్రిప్ ఎక్కిచ్చే వాళ్ళకి అమోనోఫిలిన్ డ్రిప్ ఎక్కిస్తేనే తగ్గుతుంది. డెకడ్రాన్ ఇంజెక్షన్ ఇస్తే డెకడ్రాన్ ఇచ్చి అది ఇంజెక్షన్ ఇస్తేనే తగ్గుతుంది. డెరిఫైలిన్ ఇచ్చే వాళ్ళకి డెరిఫైలిన్ ఇస్తేనే తగ్గుతుంది. సో ఇట్లాంటి పరిస్థితి అన్నట్టు. అంటే ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, ఆ డ్రగ్ లేకుంటే మళ్ళీ అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అస్తమాని అదే పేషెంట్స్ మేము ఉన్న ఒక సంవత్సరం హౌస్ ఎమర్జెన్సీలో ఎన్నోసార్లు హాస్పిటల్ చుట్టూ తిరగడం చూస్తూ ఉంటాం. అంటే అలోపతిలో డెఫినెట్గా వాళ్ళకి రాగానే వాళ్ళకి ఉపశమనం కలిగిస్తే వితిన్ మినిట్స్ మనం వాళ్ళని మంచిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. కానీ అది సరిపోతుందా? వాళ్ళ లైఫ్ అంతా ఇట్లాగే హాస్పిటల్ చుట్టూ అస్తం అటాక్ కాగానే వచ్చి ఇంజెక్షన్ తీసుకొని కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేక వచ్చి తీసుకుంటారు అక్కడ. సో ఎక్కడికి పోయినా కానీ ఎవరైనా ప్రైవేట్గా తీసుకోవాల్సిన ఏదైనా పరిస్థితి ఉన్నా అదే పరిస్థితి. అంటే లైఫ్ అంతా కూడా వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. తేలపతిలో మనం సింపుల్గా బ్రాంకో డైలట్రేషన్ ఇచ్చి తాత్కాలిక నివారణ ఇవ్వగలుగుతున్నాం, క్యూర్
0: చేయలేకపోతే
1: ఉపశమనం ఇస్తున్నాం, బ్రహ్మాండమైన ఉపశమనం ఇస్తాము. ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ అటెండ్ చేసుకోగలుగుతారు. కానీ అటాక్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇంజెక్షన్ తీసుకునే వరకు కూడా వాళ్ళు బాధపడుతూనే ఉండాలి. అండ్ దే విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఆ బాధ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి వస్తూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అలోపతి డాక్టర్గా చూసింది ఏంటంటే అలోపతిలో మనం ఎంతసేపు లంగ్స్లో చూస్తాము, అస్తమాన కానీ లంగ్స్ మనం ఎక్స్రే చెస్ట్ తీస్తాము, హెచ్ఆర్సిటీ అంటాము, అంటే ఇంకా డీపర్ స్టడీ చేయాలనుకుంటే స్పైరోమెట్రీ అంటాము, లంగ్స్ కెపాసిటీ చూస్తాము. ఇవన్నీ కూడా మనం ఎంతసేపు లంగ్స్లోనే వెతుక్కుంటాం ప్రాబ్లం. నిజానికి ప్రాబ్లం ఎక్కడి నుంచో వస్తుంది కనుక మనం రూట్ కాజ్ తెలుసుకోకుండా మనం ఓన్లీ బ్రాంకో డైలటేషన్ ఇస్తున్నాం కనుక తాత్కాలిక నివారణ వస్తుంది. అస్తమా రావడానికి రీజన్ ఏంటి? ఆ అలర్జీ తన క్రియేట్ చేస్తుంది. ఏదైనా తనకి పడని వస్తువు తిన్నా కానీ లేదా కోల్డ్ వెదర్లో

0: సౌలభ్యం ఉందా?
1: ఉందండి, అదే చెప్తాను నేను. సో ఇప్పుడు మనం ప్రివెంట్ చేస్తూ చేస్తూ ఎక్కడొక దగ్గర ఎక్స్పోజ్ అవుతాం, డస్ట్కి కానీ కోల్డ్కి కానీ అంటే ఎక్స్పోజ్ కాకుండా ఉండలేము మనం. త్రోట్ ఎక్కడ పోయినా కానీ డస్ట్ వస్తూ ఉంటుంది. మనం కార్లో వెళ్తూ జస్ట్ ఒక దగ్గర దిగిన తర్వాత అక్కడ డస్ట్ ఎక్స్పోజ్ అవ్వగానే వచ్చేస్తుంది. లేదా ఎప్పుడైనా మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా ఫిల్టర్ వాటర్ తాగి నార్మల్ వాటర్ తాగినా కానీ ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లాంటివన్నీ మనం ఎంత చేసినా కానీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది రిపీటెడ్గా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత. అండ్ అటాక్స్ పెరుగుతూనే ఉన్నాయి, డోసేజ్ ఆఫ్ ద డ్రగ్స్ ఎక్కువ ఇస్తేనే తగ్గుతూ వస్తుంది. అది అంటే తత్కాలిక నివారణ అట్ ద కాస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇమ్యూనిటీ కాంప్రమైజింగ్. సో ఇన్ని జరుగుతూ ఉన్నాయి బాడీలో. సో ఇట్లాంటి డిసీజెస్కి డెఫినెట్గా వి హ్యావ్ టు గో ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. అంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉండకపోతే ఆ పేషెంట్కి మనం న్యాయం చేసిన వాళ్ళకి కావు. అందులో ఆక్యుపంక్చర్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము. ఆక్యుపంక్చర్లో మనము వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ తెలుసుకోవచ్చండి. అంటే మనం లంగ్స్లో, లంగ్ ఈస్ అకార్డింగ్ టు ఆక్యుపంక్చర్ మెటల్ అండి, లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ మెటల్ ఎలిమెంట్. ఈ 5 పంచభూతాలు అంటాం కదా, నేచర్లో ఉన్న పంచభూతాలు మన బాడీలో కూడా ఇమిడి ఉంటాయి. ఈ 12 మెరిడియన్స్లో పంచభూతాలని మనం చూస్తాము. దాంట్లో లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఈ సైన్స్ తెలిసిన వాళ్ళకి దృఢంగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఆ డిస్కషన్ కాకుండా ఈ పంచభూతాల్లో మెటల్ ఎలిమెంట్లో ఎఫెక్ట్ ప్రాబ్లం ఎక్కడ నుంచి వస్తుంది అనేది మనం చాలా కరెక్ట్గా మనం ఆక్యుపంక్చర్ సైన్స్ తెలుసుకుంటే కనుక మనం గమనించవచ్చు. ఆక్యుపంక్చర్ ప్రకారం వీ కెన్ గివ్ 32 డిఫరెంట్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ఆస్తమా. అలోపతిలో మనం ఎంతసేపు బ్రాంకోడైలటేషన్ ఇస్తాము, అంటే ఇంజలర్ ఇచ్చినా, మనము టాబ్లెట్స్ ఇచ్చినా, ఇంజెక్షన్ ఇచ్చినా, బ్రాంకోడైలటర్స్ ఇస్తాము, వాడికి సరిపోకపోతే స్టీరాయిడ్స్ ఇస్తాము, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఆ తాత్కాలిక నివారణ చేకూర్చగలుగుతాం. అండ్ ఎంతసేపు లంగ్స్ని మనం తప్పు పడుతూ ఉంటాం, లంగ్స్లో ప్రెసిపిటేట్ అవుతుంది డిసీజ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి.
0: అంటే లంగ్స్ మాధ్యమంగా ప్రెజెంట్ అవుతుంది కానీ దాని మూల కారణం కనుక్కోవడానికి మీరు అన్నట్టు ఆ మెటల్ ఎలిమెంట్ రూట్ కాజ్ కాబట్టి అది ఎక్కడి నుంచి మూలం దాని వేరేంటో కనుక్కొని అక్కడ నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడతారు.
1: అక్కడి నుంచి మొదలు పెట్టాలండి. అప్పుడే కనుక మనం ఎర్త్ ఎలిమెంట్ ఈస్ స్ప్లీన్ అండ్ స్టమక్ అండి. ఎర్త్ ఎలిమెంట్ లో స్ప్లీన్ కి వన్ ఆఫ్ ద మేజర్ యాక్షన్ ఈస్ అలర్జీ, అలర్జీని ప్రివెంట్ చేసేది. సో అక్కడ అలర్జీ స్టార్ట్ అవుతుంది, మనం అలర్జీని అక్కడ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ విచ్ మెరిడియన్ ఈస్ కాజింగ్ దిస్ ప్రాబ్లమ్, మెటల్ ఎందుకు బ్లాక్ అవుతుంది, మెటల్ మదర్ ఎలిమెంట్ ప్రాబ్లంలో ఉందా, మదర్ సన్ ఎలిమెంట్ లో ప్రాబ్లం ఉందా, మెటల్ని కట్ చేసే ఫైర్లో ప్రాబ్లం ఉందా, ఎర్త్ కవర్ చేస్తుందా, ఇవన్నీ మనం గమనించవచ్చు. 5 ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేది చూడవచ్చు. ఇప్పుడిప్పుడు అలోపతిలో కార్డియక్ అస్తమా అనేది వెలుగులోకి వస్తుంది. నాకు తెలిసిన వైద్యం అలోపతి, అక్యుపంక్చర్ కనుక నేను చెప్తున్నా. అట్లాగే ఆయుర్వేదిక్ ఉంది, హోమియోపతి ఉంది, వీటి సహాయం తీసుకొని మనం క్యూర్ చేయడానికి ట్రై చేయాలి.
0: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న వివిధ వైద్య విధానాల్లోని మంచినంత గ్రహించి పేషెంట్కి ఏదైతే లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఇస్తుంది, క్యూర్ ఇవ్వగలదో, వాటి పట్ల కొంచెం శ్రమించి ఒకదానితో ఒకటి కాంట్రడిక్ట్ కాకుండా ఒక సమీకృతమైన వైద్య విధాన అప్రోచ్ అనేది ప్రస్తుత కాలానికి చాలా అవసరం అంటారు.
1: అవునండి, ఎప్పటికైనా అవసరం. అది ఇదివరకు ఒక రకంగా ఉండేది, మనం అన్ని విధాలుగా ఇంటి వైద్యంతో పాటు ప్రతి చిట్కా మనకు తెలిసి ఉండేది. పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, అప్పుడు వాళ్ళన్ని సగం రోగం ఇంటి దగ్గర మనకు నివారించేవాళ్ళు.
0: మన భారతీయ సంస్కృతిలో గృహమే మొదటి వైద్యశాలగా ఉండేది.
1: ఉండేది
0: కాలాలు మారినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్నపాటి అనారోగ్యం వచ్చినప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా మటుకు రిలీఫ్ పొందేవాళ్ళు. అంటే ఆ విజ్ఞానాన్ని మనం కోల్పోతున్నాం ప్రస్తుతం ఉండే మోడర్నైజేషన్లో.
1: ఇప్పుడు ఒక సంవత్సరంలో మనకి ఎన్నో పండుగలు వస్తాయి. సంక్రాంతికి ఇదే పిండి వంటలు ఎందుకు వండుతారు, దీపావళికి ఇదే పిండి వంటలు ఎందుకు వండుతారు, అంటే ఆ సీజన్ బట్టి ఆ మనిషి అడాప్టేషన్. సో ఇదంతా కూడా సైంటిఫిక్ అండి. ఇప్పుడు ఏంటి, మనం మనకు తెలిసిన వంటనే వండుతాం లేదా బయట నుంచి తెచ్చుకుంటాం, మనం ఆ రోజుకి ఆ పండుగని కంప్లీట్ చేసుకుంటాం.
0: డాక్టర్ గారు, మీరు బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటాం అంటున్నారు కాబట్టి ప్రస్తుతం అదొక నిజంగా చెప్పాలంటే ఒక మహమ్మారిగా తయారైంది.
1: అవునండి,
0: డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఆ వచ్చే ఫుడ్ ఏ నూనెతో చేశారు, ఎంతకాలం స్టోర్ చేశారు, ఎలాంటి వస్తువులు వాడారు, నాణ్యమైన శ్రేష్టమైన వస్తువులు వాడారు లేదో గ్యారంటీ ఉండదు. అలాంటి వస్తువులు తిన్నప్పుడు కూడా ఆస్తమా ప్రెసిపిటేట్ అయ్యి తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుందంటారా?
1: డెఫినెట్గా అండి, చాలాసార్లు ఫుడ్ వల్ల వస్తుంది. మనం లంగ్స్ని చూస్తాం కానీ లంగ్ లైన్ లార్జ్ ఇంటెస్టైన్ మనం గమనించి ఉంటే కనుక, ఇవాళ నేను ఇది తిన్న తర్వాత నాకు దమ్ స్టార్ట్ అయింది అంటాం కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్లో మనకి బ్లాకేజెస్ బికాస్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ. అలర్జీ కెన్ బి రిలేటెడ్ టు ఫుడ్, స్టేల్ ఫుడ్ అయినా కానీ, మనకు పడని ఫుడ్ అయినా కానీ.

0: వైద్య విధానంలో ఉండే మంచిని గ్రహిస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని కూడా దానికి జోడించినట్లయితే, ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టినట్లయితే, అవసరం ఉన్నప్పుడు అలోపతితో ఉపశమనం తీసుకుంటూ ఆక్యుపంక్చర్లో కనుక ట్రీట్మెంట్ ఫాలో అయినట్టయితే, రూట్ కాజ్ని ట్రీట్ చేసుకుంటూ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, కొన్ని కొన్నిసార్లు పూర్తిగా క్యూర్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయంటారా?
1: అవునండి, ఎన్నోసార్లు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. ఎట్లా అంటే, ఏ మెరిడియన్లో బ్లాక్ వల్ల మనకి లంగ్స్లో ఈ డిసీజ్ ప్రెసిపిటేట్ అవుతుందో ఆ మెరిడియన్ని మనం సరి చేయడమే కాకుండా, మనం అలర్జీని బాడీలో నుంచి ఎలిమినేట్ చేయడమే కాకుండా, ఇది మనకి సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే దాన్ని సప్రెస్ చేస్తూ, అంటే మైండ్ని కూడా కొంచెం మనం ఉత్తేజపరుస్తూ, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేస్తూ, వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందో అన్నిటిని మనం కవర్ చేయడమే కాకుండా, ఆక్యుపంక్చర్లో ఇంకొక మంచి గుణం ఏముందంటే, మనం వీ కెన్ ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ పాయింట్స్ ఉన్నాయి బాడీలో, మనం వాటిని బాడీలో ఆ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో అలర్గన్ ఎంటర్ అయినా కానీ బాడీ విల్ రెసిస్ట్. మెరిడియన్స్ లోపల నుంచి బ్లాక్స్ క్లియర్ చేయొచ్చు. అలర్జీ దేనివల్ల అయితే క్రియేట్ అవుతుందో దాన్ని మనం క్లియర్ చేయొచ్చు. ట్రీట్మెంట్ డిలే కావచ్చు కానీ అదర్వైజ్ ఆక్యుపంక్చర్ ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద మెడికల్ సిస్టమ్.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సుధీర్ గారు. నమస్కారం అండి.
1: నమస్తే అండి.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళూజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి